ట్యూన్ కొంచుంది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ తెలిసి తెలుతా వర్తమానం సంతో సోనివా ప్రాజెక్ట్ కార్యక్రమం ఎన్సీఆర్టీ.